0: ఇంకా జరుగుతుంది. సో వాళ్ళు కలిసి థియేటర్ అయితే వచ్చి అవుంది వాళ్ళు ఈసారి వైకి బాగుంది వచ్చి
1: స్పెషల్ మొత్తం అన్నీ